కాకా చెవును తాక తెయ్యత్తు ఈ వాట్ వెళ్ళ ఇది స్కోప్ ఉండలో ఫ్లై ఎండ్లో అవసానത്തിലെ డెవలప్ చేది క్లైమాక్స్ బిల్డప్ చేది బొమ్మ బొమ్మ అది డెవలప్ చేది పాడు ഞാൻ.